0: अरे मिस्टर अय्यर, आपका घर तो 1970 से बना है ना, आज भी इतना स्ट्रॉन्ग कैसे है?
1: सिंपल है, तब भी भरोसा था और आज भी है, चेट्टीनाड सीमेंट पर।
2: मजबूती जो सालों नहीं पीढ़ियों तक चले, चेट्टीनाड सीमेंट का सुपर ग्रेड सीमेंट, 64 सालों की बुनियाद के साथ। चेट्टीनाड सीमेंट, द परफेक्ट कंक्रीट चॉइस।
3: శ్రోతలు శృతులు రాగమంజరి పర్వతి కార్యక్రమ సమాచార ప్రభాత్ పర్వర్ మార్నింగ్ న్యూస్ శ్రీలగిరి ప్రచార్ కుర్చు ఆకాశవాణి ఢిల్లీలో కిచకణ మధ్యరే